శ్రీ అలపురుషమాదేవ కి, శ్రీదేవ పురుషమాదేవ కి, శ్రీ దీప్ నారాయణ భగవాన్ కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానంది భగవాన్ కి, విశ్వగురు మామండల శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవ కి, పుణ్యాన్ భారతీజీ మహారాజ్ కి, సత్య సనాతన ధర్మ కి, హరి ఓం.

బృహస్పతి పరిధీయారదేవ్యంతరిక్షరితయోదాహరాయశ్వరీయస్థానం పంచామృతస్థానం కురయాదః పంచామృతస్థానాన్ని ఓం పదవ్యాం నమః జాతే.